0: హలో
1: మరో లేజా
0: ni padir pese teri
1: ego kazim khiganiro
0: leka moto banwa pese ni dilo vitando kai leka moto abantu balo sibondo
1: ego
0: leka ndeleshe abantu